0: Here, in the first chapter of Revelation, John introduced his reasoning of writing a direct command from Jesus Christ. He was instructed to record Jesus' words aimed at each of seven churches in Asia Minor and to faithfully record them. Each church is given a unique description of Jesus, a command and a promise. Six of the churches are given specific prize, one is not. Five are given direct criticism, two are not. This chapter contains Christ's words to four of the seven, Ephesus, Myrna, Pergam, and Thyatira. So here, if we read chapter 3 also, we will complete the series of the message. So here, the church in Ephesus is commanded for hard work and for weeding out false prophet and despite persecution. They are also praised for opposing the teachings of particular sect, the Nicolaitans. Not much is known about this group. Some scholars believe they held to doctrine of immorality, other that they felt that church leaders ought to rule over the laity. At the same time, the Ephesian church is criticized for being loveless. Their effort are good, but they are slipping into coneless and religious things and rather than the Christian love. So, and coming to Myrna's church, suffered under especially brutal persecution. According to Jesus' words in this message, the experience is going to become worse before it gets better. A significant challenge for this congregation is a group of hostile Jewish leaders, referred to here as the synagogues of Satan. So Myrna is praised for holding fast despite this hardship. This is one of only two churches which Jesus does not criticize in some way in his messages. So the name of the city, Pergamum is related to terms used for marriage. Coincidentally, Jesus' criticism of this church focused on their inappropriate connections to false teachings such as those of Balaam and the Nicolaitans. So they are praised for resisting persecution, holding their faith even when under threat. So their situation was certainly dire, as Jesus refers to their location as where Satan dwells. So here, my dear Ignatius, Thyatira was a city deeply involved in worship of Apollo, a pagan deity of the sun and a child of Zeus. In this passage, Jesus is described in terms deliberately overshadowing Apollo's status and glory. This church is recommended for their ever-growing participation in good works. So, however, they are strongly rebuked for tolerating sexual temptation and idolatry as promoted by a particular woman. So this person is identified as Jezebel, which might be reference to the Old Testament queen of the same name. Since she refused to repent of sin, Jesus promises to bring the fierce judgment on her and her followers. So here, my dear brothers, my dear and sisters, notice that here Jesus repeatedly says, "I know your works, I know thy works." Jesus knows. My dear brothers, my dear and sisters, we don't want to feel inside, God is not knowing about my situation. I am in a wrong situation. I am suffering a lot. No, he knows. He knows the problems. He knows the struggle. He knows the faithfulness. He knows the compromise. He knows the false teaching. He knows the heart of his people. And that brings us directly to our lesson. So, my dear greatest, my dear brothers and sisters, the book of Revelation was written to reveal God's message concerning his people and his ultimate victory. If you read chapter 1, 2, and 3, Jesus spoke directly to seven congregations in Asia. These was real congregations in real cities. They faced different circumstances. They had different strengths. They had different weakness. And Jesus addressed each congregation according to its spiritual conditions. So today, we are going to see one of those congregations was the church at Thyatira. Thyatira was also connected with the woman we read about in Acts 16. Her name was Lydia. So let's read Acts chapter 16 verse 14. Acts chapter 16 verse 14. Now, a certain woman named Lydia heard us. She was a seller of purple from the city of Thyatira who worshipped God. The Lord opened her heart to heed the things spoken. So here we see normally when entering a new city, Paul attends the local synagogues and waits for an opportunity to speak. So he explained how Jesus of Nazareth fulfilled the messianic prophecies of the Old Testament, how he died and rose again for the forgiveness of sins. Some of the Jews and God-worshipping Gentiles accept his claim, while others did not. So Philippi, however, does not seem to have the requisite 10 Jews needed to maintain a synagogue. All it has is a group of women who worship the Jewish God and meet on the Sabbath at the river to pray. So here, one of this is Lydia. She's from Thyatira, which is of Asia continent. So the Asia mentioned here is not the modern continent, but a large prominence which takes up the western thought of modern day as a Asia Minor. So Thyatira is one of the seven churches mentioned in Revelation. So Jesus wants them against a woman in their congregation who entices member into a mystery sex cult. Although he also recognized a good number in the church follows him well. So we don't know if Lydia returned to Thyatira and is a part of this church. If she is, she's almost certainly not the idolatrous woman. So here we can also see the Lydia sells purple goods. So native to her districts infer she's wealthy. She soon invites Paul, Silas, Timothy and Luke to stay in her home, which proves she is also generous. So the church that starts with Lydia and her household continues that generous tradition supporting Paul in his ministry to Thessalonica. So here, we can see that Lydia became a Christian when Paul preached the gospel. So Thyatira was not nearly a name on a map. And there were Christians there. There was a congregation there. There was faithful people also there. So, but there was also a serious spiritual problem. So, my dear Ignatius, my dear brothers and sisters, imagine Jesus writing a letter to our congregation today. Jesus writing this congregation to Sivasi Hyderabad, Sivasi Surrey. Imagine Sivasi Ongole, Sivasi Tamil Nadu, Sivasi Kerala, Sivasi Kannada, Sivasi all the churches of present India, and to all the congregations. It was not written to, not to the preachers, not to the elders, not the members. Just imagine that Jesus himself wrote, is writing a letter to our congregation today. What do you think, what would Jesus say? What would Jesus say? What would he say? what would he say? So my dear Ignatius, my dear brothers and sisters, here he would say, I know the works. And would those works please him? Would he say, I know your love? And would our love be genuine? Would he say, I know your faith? And would our faith be strong? Would he say, I know your patience? And would we continue serving despite difficulties? Or would he say, you are tolerating things that I cannot tolerate? So that is the seriousness of the message to Thyatira. That is the seriousness of this message. So let's bring this lesson into our present situation. Let's bring every congregation today faces challenges. Okay, some congregations struggle because some members become indifferent. Some struggle because people stop attending regularly. Some struggle because Christians became more interested in worldly activities than spiritual services. Some struggle because members refuse to forgive one another. Some struggle because of division. Or some struggle because false teaching enters through preaching, books, or social media, videos, Bible studies, or influential individuals. And sometimes the most dangerous problem is not that a false teaching exists. The more serious problem is the congregation begins to tolerate it. So my dear Ignatius, my dear brothers and sisters, there is difference between loving a person and accepting a false doctrine. There is a huge difference. If we must love people. We must love people. But we must also love the truth. We must also love the truth. Okay, Jesus said we have to love the person. So, it doesn't mean that we don't want to accept all the false he's saying. So that's why John chapter 8 verse 32 says, you and ye shall know the truth, and truth shall make you free. My dear Ignatius, my dear brothers and sisters, the church cannot exchange truth for popularity. The church cannot exchange biblical teachings for entertainment. The church cannot exchange holiness for cultural acceptance. And Christian cannot say everybody believes it, so it must be acceptable. No. Not at all. So everybody believes, so it must not be acceptable. Our standard is not society. Our standard is not public opinion. Our standard is not what is popular on YouTube or social media. Our standard is the word of God. Amen. If someone say, oh, he's popular, he has 10 million views or 10 million followers, so whatever it says, we have to believe it, so it must be acceptable. No. God says, we want to love one another, and so I love him, so I will accept whatever he says. No. What is our standard? So our standard is not society. What our society says, it's not our public, it's not all public opinion. It's not on YouTube or Instagram or Facebook. Our standard is the word of God. So you open the Bible and see what he is saying is true or false. That's why John chapter 8 verse 32 clearly says, truth shall make you free. You should know the truth. If you don't know the truth, then there is the biggest problem, and then there is the biggest consequence. My dear Ignatius, my dear brothers and sisters, we must know the truth. We must know the truth. So here we know, Jesus knows the current state of the congregations. Jesus knows the current state of the congregations, how congregations are doing. So what is true doctrine? Where is the false teaching? And how the congregation members are there? These congregation members are faithful or not? Or this congregation is doing right things which are there in the New Testament or not? So my dear Ignatius, my dear brothers and sisters, we have to be faithful. You know, many congregations are suffering right now. In India, if you see, many congregations are suffering. So, my dear Ignatius, my dear brothers and sisters, so we today, what is our standard? So what is our standard? So we have to discuss ourselves, and we have to think about the current situation. So how is our congregation? Is our congregation is doing good, great, or it's abide by the New Testament laws or not? And are we into the true? Are we following the true doctrine, or are we into the true congregation or not? We have to self-examine once. So, my dear Ignatius, my dear brothers and sisters, so please, whenever a person comes to you and he is teaching something about Bible, and you just not simply, please don't accept it. Whatever he says, open your Bible and examine whether these things which the person is saying is there in the Bible or not. You have to examine. That's if you don't know the truth, my dear Ignatius, there is a big problem we need to face. There is the biggest problem we need to face. So I request and I suggest, so please go through the Bible and read the Bible every day, and you will know the truth. చేరువచ్చిన మా ప్రియ సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో వందనములు తెలియజేస్తున్నాను. నేను మీ జాక్ విలియమ్స్, సోషల్ హైదరాబాద్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి ఇగ్నిటరీ ఇండియా ద్వారా ఈ యొక్క ప్రసంగాన్ని మీకు అందించడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను. ప్రేమని ఇగ్నట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనం ఎంతగానో దేవుని యొక్క ప్రేమని, ఆయన యొక్క కనికరాన్ని మనం పొంది ఉన్నాము. మనము ఈ భూమి మీద జీవించి ఉన్నాము. ఒక దినము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడంటే అది ఆయన కృపయే. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారమున, ఈ యొక్క సండే, లార్డ్స్ డే రోజు మనము దేవుని యొక్క మాటలను తెలుసుకోవడానికి మనము ముందుకు వెళ్దాం. ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఈ లోకంలోనికి వచ్చినప్పటి నుండి, ఆయన యొక్క మాటలు మనం వింటున్నప్పటి నుండి కొన్ని కొన్ని సమయాల్లో మన యొక్క విశ్వాసము అనేది తొలగిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దేవుని యొక్క కొన్ని కొన్నిసార్లు సాతాను గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదుమా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మరొకసారి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఇగ్నైట్ రేడియో ప్రోగ్రామ్కి విజ్ చేసిన మీ అందరికీ, దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మీ యొక్క సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని దేవునికి అందించినందుకు మీ అందరికి కూడా వందనములు తెలియజేస్తున్నాము. కాబట్టి ఎంత సంతోషంగా ఉంది మనం అందరం కలుసుకొని దేవుని యొక్క మాటలని మనమందరం కలుసుకొని ఈ సమయంలో ధ్యానించుకోవడంలో, అలాగే దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడంలో మనము ముందున్నాము. మీరు ఎక్కడి నుంచి అయితే వింటున్నారు మాకైతే తెలియదు, కానివ్వండి, ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నప్పటికీ, లేదా బయటికి ప్రయాణిస్తున్నప్పటికీ, లేదా మీ యొక్క
1: వర్క్ లో ఉన్నప్పటికీ, లేకపోతే మీరు ఇంట్లో కొంత సమయం సేద తెచ్చుకున్నప్పటికీ, లేకపోతే మీ యొక్క కుటుంబంతో కలిసి ఈ యొక్క దేవుని వాక్యాన్ని వింటున్నప్పటికీ, ఎక్కడ నుంచి వింటున్నప్పటికీ అయినా కూడా, మేమందరం కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం ద్వారా మీ అందరికి కూడా వందనములు తెలియజేస్తుంది. ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇగ్నైట్ రేడియో బ్రాడ్కాస్ట్ ద్వారా మేము దేవుని యొక్క వాక్యాన్ని, సత్య సువార్తని వెదజల్లడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాము. కాబట్టి మా యొక్క ముఖ్య అంశం ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వినాలి, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించాలి. అలాగే మేమందరం కూడా మనకు విశ్వాసాన్ని ఒకరితో ఒకరము, ఒకరికి ఒకరము ఎంకరేజ్మెంట్ లాగా ఎంకరేజ్ చేసుకుంటూ మనకు విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. అందుకే అంటాడు రోమీ రాసిన పత్రిక 17వ వచనం చూసుకుంటే, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని మాట వలన కలుగును అని. కాబట్టి ఈరోజు మనము కేవలం ఇక్కడ ఏదో నేనేదో చెప్పటము, లేదా మనం ఏదో వింటాము కాదు, కానివ్వండి, దేవుని యొక్క మాటని విశ్వాసంగా వినడానికి వచ్చాము. కాబట్టి ఈ యొక్క అంశాలకు వెళ్ళే ముందు మొదటగా మనము కొన్ని ప్రశ్నలు వేసుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సంఘం నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన యొక్క సంఘంలో జరిగే అన్ని విషయాలు తెలుస్తాయా? ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన యొక్క సంఘము ఆత్మీకంగా కృంగిపోతున్నామన్న విషయము తెలుసా? లేదంటే మన యొక్క సంఘంలో ఈ యొక్క అబద్ధ బోధ, లేకపోతే ఆ యొక్క అబద్ధ బోధ ఉందని ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుస్తుందా? అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారికి విశ్వాసులెవరో, అవిశ్వాసులెవరో తెలుస్తుందా? మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే, నేను ఈ సువార్త విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి లెక్క అప్పచెప్పవలసిన వాడిగా ఉన్నానా లేదా అనే విషయాన్ని మనము తెలియజేసుకుంటున్నాం. ఇక మనం చూసుకున్నట్లయితే, తైతర సంఘం నుంచి మనము చూసుకున్నాము. మనం చూసుకున్నట్లయితే ప్రార్థన గ్రంథం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీకు ఇష్టమును, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని, అపోస్తలు కాక తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుతువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని అడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులై ఉన్న జీవవృక్ష ఫలములను భుజింప నిత్యము. స్మరణలో ఉన్న సంఘపు దూతను ఇలాగూ వ్రాయము, మొదటివాడును కడపాటివాడనై ఉండి మృదుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగావు? నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడమే. తాము యూదులమని చెప్పుకొనచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. పెర్గములో ఉన్న సంఘము దూతకు ఇలాగూ వ్రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరి సాతాను కాపురమున్న ఆ స్థలములలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపి అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టుకుని నా యందలి విశ్వాసమును విసర్జింపవల్లని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరునట్లును జాగ్రత్వం చేయనట్లును ఇస్రాయేళ్లకు ఉరి అడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. అటువలే నికోలాయితులు బోధ అనుసరించే వారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందు లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వారితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్లారనెత్తును. ఆ రాతి మీద చెక్కబడి నా ఒక క్రొత్త పేరుండును పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. తుయతరలో ఉన్న సంగపు దూత ఇలాగూ వ్రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిపోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు మాట సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదట క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనిచున్న యజబేలును స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జాగ్రత్తం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. మారుమనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితును కానీ అది తన జాగ్రత్తం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా విభజించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరంద్రములను హృదయములను ప్రవేశించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనుము. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చదను. అయితే తుయతరలో క్రమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింప సాతాని యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పుకున్నది ఏమనగా, మీపైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకున్నది. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలను. వారు కుమ్మరి వాణి పాత్ర వలి పాల్గొట్టబడదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చదను. సంగములతో ఆత్మ చెప్పిన మాట చెబుగలవాడు వినుగాక. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, యొక్క చదివిన పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం నేర్చుకుపోయే అంశం తదితర యొక్క సంఘం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుని పోతున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 18, 19, 20 నుంచి 29 వర్షాల వరకు మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ మొదటగా 4 సంఘములు ఉన్నాయి. 1 ఎఫ్ఎస్సి, స్మరణ, పెర్గ, అలాగే తుయితర. కాబట్టి ఈ యొక్క 4 సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరేం చేత నేను ఎరుగును, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను ఎరుగును అని చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క చదివిన వాక్యం మనం గమనించుకున్నట్లయితే మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం ఏం చేస్తున్నామో తెలుసు, మనం ఏ పనులు చేస్తున్నాము, మనకి ఎటువంటి బాధలు ఉన్నాయి, అలాగే మనం ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నాము, అలాగే మన యొక్క విశ్వాసం ఎంతవరకు ఉంది, అలాగే మనము ఎంతవరకు మనము అబద్ధ ప్రవక్తని లేకపోతే అబద్ధ బోధని మనము నమ్ముతున్నాము, అలాగే లేకపోతే మనము మన యొక్క హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి ప్రియమైన సంఘం ఆదివారం బిడ్డలారా, అక్కడ మనం చూసుకున్నట్లయితే 1, 2, 3 అధ్యాయాల్లో ప్రకటన గ్రంథం 3 అధ్యాయాలు గమనించుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు స్వయంగా 3 సంఘాల గురించి మాట్లాడుతున్నారు.
0: వాట్ ఎగ్జాక్ట్లీ ద రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 18-29. సో హియర్ జీసస్ బిగిన్స్ హిస్ మెసేజ్ టు తైతర బై సేయింగ్ ఐ నో దేర్ వర్క్స్, ఐ నో యువర్ వర్క్స్ ఇన్ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్. That statement should cause every congregation to stop and think. True, right? This statement is a very, very serious statement. Jesus knows the work of the congregation. So every congregation must ask, what are we actually doing for the Lord? What are we actually doing for the Lord? So here, Luke chapter 19 verse 10 says, Luke chapter 19 verse 10. It says, for the Son of Man has come to seek and to save that which was lost. So here, when Jesus is walking through Jericho, when he sees a small man in a sycamore tree peering at him over the heads of the large crowd, Jesus calls the man down and tells him, I must stay at your house today. So the man hurries down, delighted to host Jesus. The man is also a tax collector named Zacchaeus. He works for the Roman government, taking money from the Jews to fund their occupation. In addition, he adds a hefty fee for himself. He has betrayed his countrymen on several different levels. So here, when he meets Jesus, however, everything changes. What happened? We all know. He repents for his extortion and proves it by returning what he has taken unjustly with a sustainable interest. So Jesus declared he is restored as a child of Abraham. Here, my dear Ignatius, if you see, this statement is especially poignant considering the situation. Directly following, Luke records the parable of 10 minas. He begins, as they heard these things, he proceeded to tell a parable because he was near to Jerusalem and because they supposed that the kingdom of God was to appear immediately. So here, if you see what we actually doing for the Lord. See here, the Zacchaeus repented for his sin, for all the sins, and he repaid all the hefty amounts which he collected from the Jews with the interest. So here, so Jesus says, Son of Man is come to seek and save that which was lost. So the church, the congregation has a mission. We are not simply here to occupy a building. Right? We are not simply here to conduct a weekly program. We are here to serve God and proclaim His truth. So my dear greatest, my dear brothers and sisters, a congregation should examine, are we evangelizing? Are we teaching God's word? Are we encouraging young people? Are we helping those who are struggling? Are we caring for the needy? Are we visiting the congregation members? Are we visiting those who are in need, those who are in sorrow? Are we strengthening families? Are we helping Christians remain faithful? Are we reaching those who need the gospel? Jesus knows our work. Jesus knows our work. My dear readers, my dear brothers and sisters, we need to self-examine. You know, when a preacher is visiting to the congregation member, it is not he is doing some time pass or stuff. He has to visit. He has to visit the congregation member. He has to visit their families or the congregation members are doing good or not. And he has to pray for them. And he has to strengthen the families who are spiritually weak. He has to find out, the preacher has to find out and has to strengthen that family. And the preacher and the congregation has to put the gospel meetings and reaching those who need the gospel. So my dear readers, my dear brothers and sisters, Jesus knows the work of the congregation. And second thing we can say, Jesus knows our love. Jesus knows our love. 1 Corinthians chapter 13. 1 Corinthians chapter 13 verse 1 to 3. 1 Corinthians chapter 13 verse 1 to 3. Though I speak with the tongues of the men and of angels, but I am not love, I have become a sounding brass or a clanging cymbal. And though I have the gift of prophecy and understand all mysteries and all knowledge, and though I have all faith so that I could remove mountains from mountains, but I am not love, I am nothing. And though I bestow all my goods to feed the poor, and though I give my body to be burned, but have not love, it profits me nothing. So my dear readers, my dear brothers and sisters, so in this chapter, Paul begins this chapter by describing just how useless, even destructive, spiritual gifts are when not applied from the standpoint of love. Displays of tongue, prophetic powers and supernatural spiritual knowledge may be impressive, but they are worthless if not used as intended by God. Out of heart of love for him and other believers, even the most spiritual of activities, selling everything to give to the poor and sacrificing one's life to be burned for the sake of others, gains a person nothing if not given in love. So Jesus knows our love. Jesus knows our love. So we can preach, we can sing, we can pray, we can give, we can conduct programs, but if our hearts are filled with hatred, bitterness, jealousy, pride, and selfishness, and something is seriously wrong, A congregation may have excellent programs but poor relationships. A congregation may have beautiful singing but unforgiving hearts. A congregation may have many activities but little genuine love. Jesus sees beyond the activity. Jesus sees the heart. Jesus sees the heart. So my dear ignitors, my dear brothers and sisters, Jesus knows our love. Jesus knows our love. Jesus knows our Jesus knows the work of congregation, and Jesus knows our love. And third thing, Jesus knows our faith. Jesus knows our faith. So there is one important verse which we can see in Hebrews chapter 11. Please comment it, which verse it is. In Hebrews chapter, it was written about faith. One famous verse, Hebrews chapter 11. In Hebrews chapter 11, one famous verse as written. So any of the ignitor, please put it in the comment, and so that it will be helpful and encouraging to other brothers and sisters. So Hebrews chapter 11, which describes one of the famous verse on faith. Yes. Yes, it is. Hebrews chapter 11, verse 6. But without faith, it is impossible to please him. For he who comes to God must believe that he is, and that he is the rewarder of those who diligently seek him. So in Hebrews chapter 11, it's all about faith. This is one of the popular verses from the book of Hebrews, and one easily misunderstood out of context, taken all by itself. The verse presents a truth which is fairly easy to understand. Namely, that God's first and foremost concern is with our faith, our attitude towards him and trust in him, rather than in our actions. This does not make our behaviors unimportant. On the contrary, what we do reflects what we truly believe, right? So that's why James chapter 2 verse 14 to 17 says. However, as this verse shows, merely going through the motion, it is not what God is looking for. Those who want to please God need to have faith, not simple agreement and not merely reluctant cooperation. So my dear brothers and sisters, faith is not simply saying, I believe in God. So what is faith? Biblical faith produces obedience. Biblical faith produces obedience. That's why James chapter 2 verse 17 says, even so faith, if hath not work, is dead. So my dear ignitors, my dear brothers and sisters, Jesus knows our faith. Jesus knows whether our faith is alive or not. So my dear ignitors, my dear brothers and sisters, we have to be very, very careful. We have to be very, very careful. And fourth thing, Jesus knows our ministry. So here, Thyatira was commended for its service. The Christian life is not, what can church do for me. It is what I can do for the Lord. So many people I can say in our congregations, Brother David has established I remember a few congregations at some remote areas in the state of Andhra Pradesh, When I was saying, when I was 11 or 12, I went there. But a few congregations are not there now because, you know, church is not giving to them. So they, what happened, you know, they diverted into denominations because I don't want to see their denominations names. So they provide, to the congregation members monthly support, and they provide, clothes for Christmas and

0: Let us consider some areas where Christians must remain alert. So when they say salvation, if someone teach salvation without obedience to Christ, we must examine the teaching against the scripture. And if someone say worship him, so we must ask, what does scripture teach about worship? If someone is saying about marriage and morality, you know, the cultural change, so we can say, we can divorce, or, it's okay. And if they add something to the God's words, we must examine. God's words does not change. God's word doesn't change. All scripture is given by inspiration of God. Some people treat the Bible as merely as ancient book containing some suggestions, but not as some, doctrinal compromise. Some people say a doctrine is divides, so let's avoid doctrine. But the New Testament itself contains a doctrine. So, my dear greatest, my dear brothers and sisters, you know the danger of tolerating false teaching? Do you know the danger of tolerating false teaching? This is where Thyatira become especially relevant. Notice that Jesus did not only criticize the false teacher, he criticized the congregation because they tolerated the situation. If God willing, let's expand this lesson, the danger of tolerating false teaching. Next week, I will try to bring few more verses and from the scriptures, and we're going to have one more session, the danger of tolerating false teaching. So Jesus is saying, loving someone and approving everything someone teaches or practices has a lot of difference. Yes, we can love someone while telling them the truth. So Ephesians chapter 4 verse 15 says, but speaking the truth in love. We need truth. We need love. Truth without love can become harshness, or love without truth can become compromise. Truth without love become harshness, right? Love without truth can be compromise. So, as a Christian, brothers and sisters, it requires both. Truth and love, both are important. So, my dear greatest, my dear brothers and sisters, and Jesus also says, Jesus knows the faithful. So, now notice something beautiful. Jesus did not condemn everyone in Thyatira. They were faithful Christians. In 24 verses it says, but unto you I say, and unto the rest in Thyatira. There are people who had not followed the false teaching. Jesus knew them also. This is encouraging, right? Some faithful Christians may feel alone. They may think nobody else cares. Everyone is compromising. Am I the only one trying to remain faithful? Remember Elijah. He once thought he was alone, but God told him there were still faithful people. So never assumes that faithfulness is meaningless. My dear Ignatius, my dear brothers and sisters, Jesus sees it. Jesus knows it. Jesus remembers it. We need to hold fast to the faithful faith and hold fast to the truth. Jesus tells the faithful that that which you have already hold fast till I come. So what a powerful instruction. Hold fast. When culture changes, hold fast. When people criticize you, hold fast. When false teaching become popular, hold fast. When you are discouraged, hold fast. When you are tempted, hold fast. When others sleep, hold fast. When following Christ become difficult, hold fast. We need to hold fast. So Paul said in 1 Corinthians chapter 15 verse 58, therefore, my beloved brethren, be a steadfast and movable. So if you hold fast, you know, the reward for faithfulness, Jesus promises a reward to those who overcome. The Christian life is not always easy.
1: కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 అలాగే 3 అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 7 సంఘముల గురించి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సంఘాలు నిజంగా ఉన్న సంఘాలు, అలాగే నిజంగా ఏ ప్రదేశాలు అయితే ఉన్నావు ఆ యొక్క సంఘాల గురించి స్పష్టంగా మనకి తెలియజేయడం జరిగింది. అట్లయితే మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క సంఘాలు ఎటువంటి ఇబ్బందులకు లోనైపోయాయి, అలాగే ఆ యొక్క సంఘాలు ఇబ్బందులు లోనైనప్పుడు కొన్ని కొన్ని సాతాన్ని ఎదురించి ఎంత బలంగా వాళ్ళు ఉన్నారు, అలాగే కొన్ని సంఘాలు ఎలాగ బలహీనంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు అక్కడ జరిగిన ప్రతి ఒక్క ఆత్మీయమైన స్థితిని మనకి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క రోజు మనము చూసుకున్నామంటే చూసుకునే యొక్క అంశం ఏంటంటే తుయతర సంఘం గురించి మనము చూసుకుందాం. కాబట్టి ఈ యొక్క తుయతర అనే పేరు మనము చూసుకున్నట్లయితే అపొస్తల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం కూడా మనకి లుదియ ఆ యొక్క వారి యొక్క ఇంటి వారు కూడా ఆమె తుయతర ఊరి నుంచి వచ్చిన ఆమెగా మనం చూడవచ్చు. అలాగే ఆమె ఊదారంగు బట్టలు అమ్మే ఆమెగా మనము చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, ఇక్కడ లుదియ మనం ఒకసారి చదువుకుందాం. అపొస్తల కార్యము 16వ అధ్యాయం 14వ వచనం అపొస్తల కార్యము. అప్పుడు లుదియ అను దైవభక్తి గల ఒక స్త్రీ విలుచుండను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తుయతర ఏమ సొంత ఊరుగా మనము చూడవచ్చు. కాబట్టి ఏమ ఊదారంగు పొడిని ఆమె అమ్మ. ఇక ఊదారంగు పొడి అనేది ఇట్స్ ఒక ఒక ములుగు లాగుంటుంది. కాబట్టి కొంచెం బాగా డబ్బున్న వాళ్ళు ఆ యొక్క రంగుని వాడతారు. కాబట్టి ఈ యొక్క ఈమె దేవునిలోకి ఎలాగ వచ్చిందంటే పౌలు గారు ప్రసంగించడం ద్వారా, ప్రభువుల గారి యొక్క వాక్యం విని ఆమె ప్రభువైన యేసుక్రీస్తు వారి నమ్మి సువార్తను చేపట్టుకుంది. కాబట్టి మనం చూసుకున్నట్లయితే తుయతరలో అప్పటికీ క్రైస్తవులు ఉండేవారు, సంఘాలు ఉన్నాయి, విశ్వాసులు ఉన్నారు. కానీ అలాగే ఎలాగైతే ఇవన్నీ ఉన్నాయో అలాగే ఆత్మ సంబంధమైన కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఊహించుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘానికి ఒకవేళ లేఖ రాస్తే సంఘానికి, కాబట్టి మనము మీరు అనుకోవచ్చు సువార్థికులకు కాదు, సంఘ పెద్దలకు కాదు, సంఘ సభ్యులకు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా సంఘానికి లేఖ రాస్తే ఆయన ఇలాగ ఏమని ప్రభువైన యేసుక్రీస్తు వారు రాస్తారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్తారు? ఆయన నేను ఎరుగుదును అని చెప్తారా? మీ యొక్క ప్రేమ నేను ఎరుగుదును అని చెప్పగలుగుతారా? కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవుని యొక్క మాటలను సరిగా అర్థం చేసుకుని సరిగా విన్నట్లయితే మనము ఎలాగ అయితే ఈ యొక్క తీతర సంఘంలో ఎలాగైతే ప్రభు యేసుక్రీస్తు వారు వారి యొక్క క్రియలను, వారి యొక్క ప్రేమను, వారి యొక్క విశ్వాసమును, వారి యొక్క పరిచర్యను, వారి యొక్క సహనమును ఎలాగైతే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎరుగుదును అని గొప్పగా చెప్పి ఉన్నారో, అలాగే మరి యొక్క సంఘాన్ని కూడా అంత గొప్పగా ఆయన చెప్పగలిగేలాగా ఉండాలి. ప్రియమైన సంఘం మాత్రమే ఉంటారు. మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకున్న సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్క సంఘము కొన్ని కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాయి. కొన్ని సంఘములేమో సంఘ సభ్యులు అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది ఏమో సంఘ సభ్యులైన వారు సంఘానికి రాకుండా సాతాను వలన ఇబ్బంది పడుతుంది. కొంతమంది దేవుని యొక్క సంఘానికి వస్తూ సంఘ సభ్యులయ్యండి, కానీ ఈ యొక్క ఇహలోక మాన్యం వైపు లేకపోతే ఇహలోక ఆశల వైపు చూడటం జరుగుతుంది. అలాగే కొంతమంది సంఘ సభ్యులయ్యి సంఘానికి వస్తూ స్వలోకం వైపు చూడకుండా ఇతరులను క్షమించే విషయంలో సాతాను వాళ్ళని ఇబ్బంది కలుగు చేస్తుంది. అలాగే వాళ్ళని దేవుని యొక్క వాక్యము చదవకుండా లేకపోతే దేవుని యొక్క పాటలు పాడకుండా ప్రార్థన చేసుకోకుండా ఇతరేతర యొక్క సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, మిగతా వాళ్ళ ద్వారా కానివ్వండి, లేకపోతే కొన్ని కొన్ని మాధ్యమాల ద్వారా కానివ్వండి, ఈ యొక్క అబద్ధ బోధని వాళ్ళకి తెలియజేసి ఇదే సత్యం అని చెప్పి సాతాను వాళ్ళని నమ్మగుచ్చుతుంది. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డారా, ఈ యొక్క అబద్ధ బోధని వింటూ భరిస్తూ వచ్చినప్పుడు కూడా వింటూ భరిస్తూ కొన్ని సంఘాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రభువని ఏ క్రీస్తు వారు నూతన బంధన చట్టం కింద మనం ఎలాంటి మనం ఒకరిని ఒకరిని ప్రేమించే బద్దులమై ఉన్నాము. అలాగే అలాగని చెప్పి మనం ప్రేమించాలని చెప్పి వాళ్ళు మనం ప్రేమించాలి. సో కాబట్టి వాళ్ళు ఏ అబద్ధం చెప్పినా మనము వాటిని ఒప్పుకునే వారంగా ఉండకూడదు. అందుకే అంటారు యోహాన్ సువార్త 8:32 వచ్చిన ఉంటారు. యోహాన్ సువార్త 8:32 32 అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి మనము కొరింథీయుల రాసిన పత్రిక 13 వచ్చే ప్రకారం మనం ప్రేమ మనలో ఉండాలి కదండి. అతను ప్రేమించి ఎంతగా అయితే ప్రేమిస్తున్నాము కాబట్టి మనం ప్రేమించాలి కాబట్టి వాళ్ళు చెప్పినంత నిజం అని చెప్పి మనము నమ్మకూడదు. కాబట్టి మనం మన యొక్క స్టాండర్డ్ ఎలాగ ఉండాలి, మనము దేన్ని చేపట్టుకోవాలి, దేన్ని మనము గట్టిగా మనము పట్టుకోవాలి అంటే ఈ యొక్క సంఘాన్ని, ఆ యొక్క సమాజాన్ని కాదు, లేకపోతే ఈ యొక్క ఈలోక మనుషుల గురించి కాదు కానివ్వండి, లేదంటే మన యొక్క స్టాండర్డ్స్ ఎలాగ ఉండాలంటే ఎవరో పాపులర్ యూట్యూబ్ ఛానల్ లేకపోతే సోషల్ మీడియా వాళ్ళ ఛానల్ చెప్పినట్లు కాదు కానివ్వండి. మన యొక్క విశ్వాసము లేకపోతే మన యొక్క నమ్మిక లేకపోతే మనము వేటిని గట్టిగా చేపట్టుకోవాలి అంటే దేవుని యొక్క మాటలని. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, అందుకే మనం చూసుకున్నట్లయితే బ్రాటన్ గ్రంథం 2:18-19 చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా చక్కగా వివరిస్తుంది ప్రభువని యేసుక్రీస్తు వారు వాళ్ళ యొక్క క్రియలను నేను ఎరుగుదను అంటాడు. కాబట్టి ప్రతి ఒక్క సంఘము మనం ఎలాగ ఉండాలంటే మన క్రియలు దేవుడు ఎరిగేలాగా మనము ఉండాలి. కాబట్టి ఇలాగ మనము ముందుకెళ్తే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని దేవుల్లో మనము ముందుకు కొనసాగే వారంగా ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంఘం మాధ్యమని పెట్టారా, దేవుళ్ళు మనము ఇలాగా ముందుకి కొనసాగాలి. కాబట్టి దేవుని యొక్క క్రియలు, కాబట్టి ఎలాగైతే ఇతర సంఘపు క్రియలను అలాగే క్రియలను ప్రేమను విశ్వాసమును పరిచర్యను సహనమును ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరిగి ఉన్నారో వారి క్రియలు మొదటి కన్నా కడపట్న మరీ ఎక్కువగా వాటిని ఎలాగైతే పెంపొందించుకున్నారో కాబట్టి మనం కూడా మన యొక్క పాత జీవితాన్ని లేకపోతే మన యొక్క అవిశ్వాసపు జీవితాన్ని వదిలిపెట్టి దేవుణ్ణి మనము ముందుకు కొనసాగాలి. ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క కొద్ది మాటలను మీ హృదయంలో భద్రపరుచుకుంటాడు.
0: క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈజీ. ఫెయిత్ఫుల్నెస్ కెన్ లాస్ట్. సమ్టైమ్స్ వి మే లూస్ ఫ్రెండ్షిప్. Sometimes people may misunderstand us. Sometimes we may be mocked. Sometimes standing for truth makes us unpopular. But Jesus promises something greater. Paul says, said in 2 Timothy 4:7-8, This is one of the beautiful verse. I have fought a good fight. I have finished my course. I have kept the faith. And then, henceforth, there is a laid up for me crown of righteousness. Amen. Amen. My dear Ignatius, put amen in the comment. Please type amen in the comment if you are listening. What a wonderful word. That should motivate every Christian. Our goal is not applause from people. Our goal is not popularity. Our goal is not earthly recognition. Our goal is to hear the Lord says. Our goal is to hear when the Lord says, well done. So when we have died and when we are in paradise, when God says, well done, Jack. Wow. Well done, Brother Kirk. Well done, Sister TL. Well done, Sister Shirley. Well done, Brother David. Well done, Sister Deepthi. Well done. How it feels? Let's say, when you are working in your, you are working in a big MNC company, like when you are working as I'm into the software side. If you are a software developer and you are working for, for Amazon, and you have created a product and you launched it well, and it got lots of profit, and Jeff Bezos called you and says, well done, Jack. You know, how you feel? How proud you will be, right? So when God says well done, that feels like 1,000 times more than this life in this earth. 1,000 times, right? When God says well done. My dear Ignatius, my dear brothers and sisters, now let's bring this lesson very close to our house. Okay? We have talked about the church at Thyatira. But tonight, do not only ask, what's wrong with Thyatira? Ask, what does Jesus see when he looks at me? What does Jesus see when he looks at me? Does Jesus see faith? Does Jesus see love? Does Jesus see service? Does Jesus see patience? Does Jesus see growth? Does Jesus see is he compromise or indifference or unrepented sin, false teaching or spiritual laziness or pride or bitterness? The most important question is not, what do other people think about me? The question is, what does Jesus know about me? People can see our appearance, right? Jesus sees our heart. People hear our words, but Jesus knows our thoughts. People see what we do publicly, but Jesus knows what we do privately. So, my dear Ignatius, my dear brothers and sisters, that's why Hebrews chapter 4 verse 13 says, neither is there any creature that is not manifest in his sight. So there is nothing hidden from Christ. You may think no one is seeing or no one is watching, but God sees. So my dear brothers, my dear sisters, my dear Ignatius, the church at Thyatira gives us a powerful lesson. Jesus knows his church. Jesus knows our works. He knows our love. He knows our faith. He knows our service. He knows our patience. He knows our growth. He knows our weakness. He knows our compromises. And he knows our faithfulness. The church at Thyatira teaches us that congregation can have many good things and still have serious spiritual problems. ఇట్ టీచెస్ అస్ ద ఫాల్స్ టీచింగ్ మస్ట్ నాట్ బి క్యాజువల్లీ టాలరేటెడ్. ఇట్ టీచెస్ అస్ దట్ క్రిస్టియన్స్ మస్ట్ ఎగ్జామిన్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. ఇట్ టీచెస్ అస్ దట్ కరెక్షన్ షుడ్ సీక్ రెస్టోరేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ టీచెస్ అస్ హోల్డ్ ఫాస్ట్. Hold fast, my dear ignorants, my dear brothers and sisters. Don't give up. Don't compromise. Don't allow the world to determine your Christianity. Don't allow popularity to determine truth. Don't allow false teaching to replace God's word. Don't allow sin to become normal. Don't allow spiritual weakness to become your lifestyle. Instead, what you can do? Instead, my dear Igniter, my dear brothers and sisters, you can do one thing. Study the word. Obey the word. Teach the word. Live the word. Live the word and hold fast to the Christ and remain faithful until the end. So, my dear Igniters, my dear brothers and sisters, if you are listening tonight, and you realize that you have moved away from God, remember, God is willing to forgive. God is willing to forgive you. Acts chapter 17 verse 13 says, at the times of ignorance, God winked at, but now commanded all men everywhere to repent. God wants us to repent. Come close to God. You repent and seek Lord. Seek Lord. So second Peter 3:9 tells us about not willingly that any should perish, but all should come to repentance. So if you have sinned, do not run away from God. My dear sister, my dear brother, come back to God. If you are not a Christian, study the gospel. Believe in Christ. Repent of your sin. Confess your faith in Jesus and be baptized according to the teaching of New Testament. If you are already a Christian, but you have become unfaithful, come back to the Lord. Lord is calling you. Come back to the Lord. The Lord knows your heart. The Lord knows your situation. And the Lord calls us to faithfulness. The Lord calls us to faithfulness. My dear Ignatius, my dear brothers and sisters, so this is the important lesson which we can learn from Thyatira. So, my dear Ignatius, my dear brothers and sisters, I hope you have learned something from this lesson. So let's have a closing prayer and close the session. Let's pray. Our loving and gracious Heavenly Father, we come before you with humble hearts, giving you thanks for this opportunity to study your holy and precious word. Father, we thank you for Jesus Christ, our Savior, our Lord, and our King. We thank you for the message that Jesus gave to the churches in the book of Revelation. Father, help us to understand the message given to the church at Thyatira. Help us remember that Jesus knows our work. Jesus knows our love. Jesus knows our faith. Jesus knows our patience. Jesus knows our service. And Jesus knows whether we are growing spiritually or not. Father, help us to examine ourselves honestly. If there is sin in our life, help us to recognize it. If there is bitterness in our heart, help us to remove it. If there is a pride in our heart, help us to become low and become humble. If there is spiritual laziness in our lives, help us become active in your service. If we have compromised your truth, give us courage to return to your word. Father, protect your church from false teaching. Give elders, preachers, teachers, and every Christian wisdom to recognize error and courage to stand for the truth. Help us never to confuse love with compromise. హెల్ప్ అస్ టు స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్. ఫాదర్, హెల్ప్ అవర్ కాంగ్రిగేషన్స్ టు బి ఫెయిత్ఫుల్. హెల్ప్ అస్ టు బి కాంగ్రిగేషన్ దట్ లవ్ యూ. Father, please help us to preach the gospel. Help us to reach the lost. Help us to care for the needy. Help us to encourage the weakness. Help us to strengthen the families. Help us to teach our children your word. Father, our children is getting lost by this modern sins. Father, please bring back them to you. Our children are getting lost because of the internet and everything. Every sin is there with us. Every sin is with us. Help us to teach our children your word. Help us to remain faithful even when circumstances become difficult. Father, we pray every person, every igniter listening to this broadcast tonight, you know their hearts, you know their struggles, you know their families, you know their difficulties, you know their spiritual conditions. We pray that you will touch their, your word will touch their hearts and bring them closer to you. Father, if someone has fallen away, give them courage to return. Many, many people are running away. Give them courage, Father. Give them courage. If someone is struggling with sin, help them to repent. Help them to repent. If someone is discouraged, strengthen them. Father, if someone is facing the temptations, give them strength to overcome. Father, if someone is teaching or preaching your word, give them wisdom and faithfulness. Father, help each one of us to hold fast. Each one of us to hold fast. Help us to remain faithful until the end. As Paul said, help us to fight the good fight and finish our course and keep the faith. And Father, when our earthly journey is finished, we may receive the crown of righteousness that you have promised to those who love you and remain faithful. Father, we thank you for your mercy. We thank you for your grace. We thank you for your word. Father, please bless once again each and everyone. Please bless Sivosisari, elders and deacons and everyone and who are supporting the Signet Radio broadcast directly and indirectly. Father, we are asking in the precious name of our Lord and Savior Jesus Christ. Amen. So thank you so much, my dear igniters, my dear brothers and sisters, and I really appreciate all your hearts and all your comments. See you next week. Until then, amen. See you.